చిత్రం పాండిపడ, సంగీతం సురేష్ పీటర్స్, రచన చిట్టూర్ గోపి, ఆలాపనం ప్రతాపచంద్రన్.

చొట్టు తడిబుడి తక్కం కాచి చచ్చి చచ్చి తడిబుడి నూనె చచ్చిది కమ్మది కా.